వాట్సాప్లో చేసుకుంటారా? ఇలా కాదు మేడం, వాట్సాప్ ఆడియో పంపిస్తే ఇప్పుడు మీరు వేసుకొని వెళ్దా.